హలో నమస్కారం గారు. కొప్పల జిల్లా గంగావతి గారు సార్, గంగావతి గంగప్పనూరే ఇళి యావ చిత్రద హాడ్ಬೇಕು ತಮಗೆ? ಮೇಯರ್ ಮುತ್ತಣ್ಣ. ಈ ಹಾಡು ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಇಷ್ಟ ಸರ್? ಈ ಪಿಕ್ಚರ್ ನೋಡಿದಿರ ತಾವು? ಧನ್ಯವಾದ ಕರೆ ಮಾಡಿದಕ್ಕೆ. ನಿಮ್ಮ ಇಷ್ಟದ ಹಾಡು ಕೇಳೋಣ. ನಮಸ್ತೆ.